పచ్చత్తర రావడ కుమ్మకడ హనుమన్య తత్త భాగవతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టీక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయిత బడో లేత్ర వైసి దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సరణం.

ఇత్యాది సున సావధాన మనలే శ్రీ రామజీ కథా ఎస్తు పుణ్య పవిత్ర ఛల్ఫల్ హనంద మంచు మత దుర్వాసా ముని గర్చు దర్శన వనీ శ్రీరామ కోకేయి దిన అప్నా సాథి అజార శిచే సంగలే సతై గయె మన మన దేఖున్ పౌరన్ రామ కో జగతలే జానున్ ఈ నారాయణ